ఈ కర్దాస్ సార్ రోజు ఝాడు రోజా మౌజూద్ మేం సాహెబ్కి అంగరీ మే జరా సా చెప్కా కి రాము కే ఆయీ సామత్.